గబగబ మబదని గరి తిద సరి నిద దబగరి తిద సరి నిద దబగరి తిద సరి నిద దబగరి దని దబ సరి గమ పరి గమ బ గమ బదని దని దని దరి దని దబ దని దబద తిక్కం బబద సరి గమ పని